Good morning, good afternoon, good evening, my dear dignitaries, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams from Southside Church of Christ, Hyderabad, Telangana, India. We welcome you for this today's session and really appreciate all your time and really appreciate all your love and really appreciate all your encouragement. My dear dignitaries, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. Really, it's a blessing for us to wake up and see another day. Amen. Because many of our friends or neighbors or relatives or many people, those who we don't know, many people haven't seen another day in their life. Haven't seen another day in their life. But we, as his children, we have seen another day, right? So that's really a blessing that we need to be thankful to God as always. Because my dear dignitaries, my dear brothers and sisters, God always loved us. And God always given us a path, a way to his kingdom. So we all are there in the part of his thought. But when Satan has entered, everything changed. So today, this week, we are going to learn another life lesson, which I say it's a part six or part five of the life lesson from the Jesus, which he had taught us on the Calvary. So the seven words which God has spoken. We have completed five words last 4 weeks. And this week we are going to see the sixth word and seventh word which God has, with God, the Son of God, Jesus Christ, has spoken in the cross. So once again, a very warm and blessed welcome to each and every one of you joining us today from around the world. So my dear dignitaries, whether you are listening from India, United States, United Kingdom, anywhere, Canada or Australia, etc., etc., or any other nation, we are delighted to have you with us. This is more than just a radio broadcast. So this is a divine appointment. Today we gather as one family in Christ Jesus. Brothers and sisters, united by faith, hope, and the everlasting love of our Lord and Savior. No matter what time it is, where you are, no matter what challenges you are facing, know this. God sees you. God loves you. And God is with you right now. So that's why, my dear dignitaries, my dear brothers and sisters, that's why Matthew chapter 18 verse 20 says, "For where two or three gather in my name, there am I with them." That means the presence of Jesus is with us in this very moment. In this very moment. So Jesus is with us. If you are listening, yes, Jesus is with us. Amen. Amen. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోత ద్వారా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో కార్యక్రమానికి వినడానికి మీరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. దేవుడు మన కొరకు ఆయన కుమారుని ఈ లోకంలోకి పంపి మన పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణం పొంది మనలను ఆయన రాజ్య నివాసులుగా చేయుటకై తన కుమారుని బలిగా అర్పించి ఉన్నాడు. ఈ బలి ఎలాంటి బలి అంటే, మనం ఏదో పాతరి మందల కాలంలో చూసుకుంటే ఏదో గొర్రెల్ని లేకపోతే ఏదన్నా ఆవుల్ని దున్నల్ని ఇచ్చినట్లు కాదు. కానివ్వండి, ఈ బలి మన కొరకు మన పాపముల నిమిత్తం ఇవ్వబడింది. పరిశుద్ధమైన రక్తము
మన కొరకు చిందింపబడింది. పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందింపబడింది. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనము విలువ పెట్టి, మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన, విలువ పెట్టి కొనబడ్డాం మనం. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఆయన రాజ్య నివాసులుగా ఉండాలి అంటే మనము ఆయన యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలి. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వింటున్న మీ అందరి కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ కూడా, మీరు ఎక్కడి నుంచి వింటున్నారో మాకు తెలియదు కానీ ఈ యొక్క వివిధ ప్రదేశాల నుంచి వింటున్నారు, ఇండియాలో కానివ్వచ్చు, మీరు వింటుంది అమెరికా నుంచి కానివ్వచ్చు, ఆస్ట్రేలియా నుంచి కానివ్వచ్చు, కెనడా నుంచి కానివ్వచ్చు, సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వచ్చు, ఫిలిప్పైన్స్ కానివ్వచ్చు, లేకపోతే దుబాయ్ నుంచి కానివ్వచ్చు, కువైట్ నుంచి కానివ్వచ్చు. కానీ మీరందరూ ఈ సమయాన ఇక్కడ కూడుకుని దేవుని యొక్క వాక్యానికి వినడానికి మనము సమయాన్ని ఇచ్చి ఉన్నాము అంటే అది దేవుని కృప అయి ఉంటుంది. మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇది కేవలం ఏదో రేడియో ప్రోగ్రామ్ మాత్రం కాదు కానివ్వండి, ఇది పరిశుద్ధుల కలయిక, దేవునితో సమయాన్ని గడుపుట. ఇది ఈ లోకమైన ఇహలోక సంబంధమైనది కాదు కానివ్వండి, పరలోక సంబంధమైన అనుబంధం, పరలోక సంబంధమైన అనుబంధం.

0: మీ మనవులు వింటున్నాడు. మనం పడే పాటలు లేకపోతే మనము దేవునిలో ఉండి చేసే ప్రతి ఒక్క పని దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాడు, మనతో ఈ సమయంలో ఉన్నాడు. అందుకే అంటారు మత్తయి సువార్త 18:20 అన్నట్లు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం సూచిస్తారో వాళ్ళ మధ్య నేను నివసిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం సూచిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి మనము ఈ సమయంలో దేవుణ్ణి మనము ఆయన్ని స్తుతించటంలోను మనము ఆయన యొక్క వాక్యమును ఆయన యొక్క మాటలను వినటంలోనూ మనం కూడుకుని ఉన్నాము. కాబట్టి మన మధ్య ఉన్నాడని మనము నమ్ముచున్నాము. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. మనం చూసుకున్నట్లయితే గత 5-4 వారాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరిగిరి శిలువ లోపలికిన 7 మాటల గురించి మాట్లాడుతున్నాం. అవి 7 మాటలు కాదు కానివ్వండి, అది 7 లైఫ్ లెసన్స్ గా మనము చూస్తున్నాం. 7 లైఫ్ లెసన్స్ గా మనము చూస్తున్నాం. ఎందుకంటే ప్రియమైన సంఘ మాధ్యమం పెట్టలేరా, దేవుడు ఎంతగానో మనలను ప్రేమించి ఉన్నాడు. ఆ 5 విషయాలు మనం చూసుకున్నట్లయితే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, మన కొరకు ఆయన శిలువ మరణం పొంది, మరల తిరిగి లేచి మనలను ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య ఉన్నాడని మనము భావించాలి. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మనము చూసుకున్నట్లయితే మనం రీక్యాప్ చేసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాము, దాని తర్వాత రీక్యాప్లోకి వెళ్దాము. ఏంటి 5 పాయింట్లు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అనేది, తర్వాత 6-7 పాయింట్లు మనం ఏం నేర్చుకోబోతున్నాం కూడా చూసుకొని ఈ యొక్క సెషన్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం. కాబట్టి మీ హృదయాలను తెరవండి, దేవుని యొక్క మాటలను మీ హృదయంలోకి ఆహ్వానించండి. సో మై డియర్ లెటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో బిఫోర్ వి జంప్ ఇన్ టు ద లెసన్, లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వి గోనా సీ ద రీక్యాప్ అండ్ వి గోనా జంప్ ఇన్ టు ద లెసన్. Our Heavenly Father, we thank you for this beautiful day and the gift of life. Thank you for gathering your children from every corner of the earth. Father, please bless every listener, every family and every home tuned in today. Fill us with your peace, strengthen our faith and let your word bring healing, hope and joy. Father, please bless each and everyone and please bless their families and please bless their congregation. In Jesus' mighty name we pray. Amen. So, my dear ignitors, my dear brothers and sisters, wherever you are listening from, you are part of God's family now. You are part of God's Ignite family. We may speak different languages, we may live in different countries, we may come from different cultures. But you know what? We serve one God and we share one faith and are washed by one precious blood, the blood of Jesus Christ. Today, let your heart be encouraged. Let your spirit be renewed. Let your soul be filled with the presence of God. So, my dear ignitors, my dear brothers and sisters, God is blessing us. God is blessing us. If you see, the last weeks, from last weeks onwards, we are discussing about the life lessons which Jesus has taught for us. So, once again, grace and peace to you in the precious name of our Lord and Savior Jesus Christ. And in our previous session, we reflected on the first 5 sayings of Jesus from the cross. 1, Father, forgive them. And 2, today you will be with me in paradise. 3, woman, behold your son. And 4, my God, why have you forsaken me? And 5, I thirst. So these words revealed the compassion, mercy, humanity and suffering of our Lord Jesus Christ. Suffering of our Lord Jesus Christ. Today, we will continue with final two victorious statements. One is, it is finished. And other one is, Father, into your hands I commit my spirit. So this last two words declare triumph and complete surrender. So let us open our hearts to receive the truth of God's word. So, my dear greatest, my dear brothers and sisters, so last week we have discussed the first word, Luke chapter 23 verse 34. Luke chapter 23 verse 34. I am reading from New King James Version Bible, and please open the Bible and you know, see along with me, so that we all be in the same page. Then Jesus said, Father, forgive them, for they don't know what they do. And they divided his garments and cast lots. So my dear brothers and sisters, he said, Father, forgive them, they do not know what they do. So here, if we observe clearly, in much earlier in Jesus' ministry, he had spoken about the situation like this, how his followers should respond. He already told in Luke chapter 6 verse 27 to 31. So here Jesus' forgiveness here is not an indication that the people, priests, scribes, elders and soldiers receive salvation and reconciliation with God at this moment. They do receive a grace from Jesus. He does not block their way to God. He welcomes them further on. Even though the Romans know he is innocent, they know not what they do. Even though the priests, scribes and elders know he has fulfilled the prophecies describing the Messiah, they know not what they do. So why? Because Jesus gives permission for his sacrifice at this moment to be used to cover the sins of everyone involved. He makes intercession for the transgressors. So, my dear greatest, my dear brothers and sisters. And second word we have learned, today you will be with me in paradise. Verse 23, verse 43. He says, and Jesus said unto him, verily I say unto thee, today shalt thou be with me in paradise. So here we see the two thieves which were around Jesus, and they have given. As a punishment for the things which they have done. So one thief said, let yourself get freed and let us free us from this cross so that we can believe. But one said, no, we deserve what we had, but he is innocent. He is the Son of God. So he don't deserve this. So here, my dear greatest, my dear brothers and sisters, a criminal is hanging on the cross next to Jesus. He understands that God is just and he deserves his cross. And Jesus is innocent and does not deserve the cross. Nor does he deserve mocking by the people, the Jewish leaders, the soldiers and the criminal hangings from the cross on the other side of Jesus. So this derisive shouting about how Jesus claims to be the Christ of God, his chosen one, but seems powerless to escape his cross, gets to the thief in a curious way. He begins to believe. What if Jesus is the Christ and King of the Jews? So then the proper things to would do be to submit to his sovereign. He asked Jesus, remember me when you come into your kingdom. That's a wonderful statement from the thief. That's a wonderful statement. And how Jesus has responded, you know, is important, that ties to the theology. Although we have discussed, I'm remembering and just giving the heads up. The thief has confessed his guilty and affirmed that Jesus is the Lord. He cannot get baptized. Baptism is not necessary for salvation for him. So Jesus tells the thief, today the thief will be aware and awake this day. There is no such thing as a soul sleep. When sleep is used, referred to death, it's a metaphor. The thief will be in paradise. He has committed a crime serious enough that he admits he deserves crucifixion. But after he dies, he will go straight to paradise. There is no purgatory. So the thief will be with Jesus. Jesus promises they will be together in paradise that day. So Jesus does not spend 3 days in hell. So my dear readers, my dear brothers and sisters, so the second word is, today you will be with me in paradise. So first thing where we have learned, Jesus teaches us forgiveness. And second word teaches us, Jesus offers salvation by grace. And third one, John chapter 19 verse 26 to 27, Jesus demonstrated care for family when he said, woman, behold your son. When Mary and mother of Jesus and John, the disciple, was there. So he took care of family, for family. And the fourth word is one of the weightful words we can see. So here, Matthew chapter 27 verse 46 is, my God, why have you forsaken me? Why have you forsaken me? So Jesus bears the weight of our sin. Which is your sin or my sin. And fifth word is, I thirst. So Jesus experienced true human suffering. So these are the five words which we have seen in last 4 weeks. So here in the fifth week, we are going to see the other two words, and we will try to close this session this week. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే గడిచిన 4 వారాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిల్వలో మాట్లాడిన 4 మాటల గురించి, 5 కల్వరిగిరిలో మాట్లాడిన 7 మాటల గురించి మనం మాట్లాడుతూ 5 మాటల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మొదటిది, తండ్రి వీరేమి చేర్చున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించడి. లోకాసువార్త 23:34. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించడం చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత బాధలో, ఎందుకంటే ఆయన మానవ శరీరం మీద ఉన్నాడు, ఈ యొక్క హ్యూమన్ ఫ్లెష్ అనేది ఆయన ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భౌతికమైన పెయిన్, నొప్పి, భౌతికమైన ఆ యొక్క దాహం, భౌతికమైన ప్రతిదీ, ఆ యొక్క ఫీలింగ్స్ అన్ని అర్థమవుతుంటాయి. అయినప్పటికీ ఆయన అంత బాధలో ఉన్నప్పటికీ కూడా తండ్రికి ఒక మాట చెప్తే అక్కడి నుంచి విడిపించేస్తాడు. కానీ ఆయన ఆ యొక్క నొప్పిని భరించి మన పాపముల నిమిత్తము ఆయన ప్రతి ఒక్క కరుణా దెబ్బ తీసుకొని, ప్రతి దెబ్బ అతను తీసుకొని ముళ్ళ కిరీటం ధరించుకొని అక్కడ వారు ఎంత అపహసిస్తున్న ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృంగిపోకుండా వారి గురించి ఆయన ఏమని చెప్పున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. కాబట్టి అటువంటి క్షమాగుణం మనకి అవసరం. కాబట్టి దానికి మాదిరిగా మనం చూసుకున్నట్లయితే స్టెఫన్ గారు మనము చూసుకోవచ్చు. స్టెఫన్ గారు అక్కడ ఆయనని రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా ఆయన తండ్రి అయిన దేవునికి వేడుకున్నాడు వారిని క్షమించమని. కాబట్టి అటువంటి క్షమాగుణం, ఇతరులను క్షమించే గుణం మనము మనకు జీవితంలో డెవలప్ చేసుకోవాలి. అటువంటి క్షమాగుణము కనుక మనలో లేనట్లు అయితే మనము క్రైస్తవులమి అని పిలవబడటకు అనర్హులమి, క్రైస్తవులమి అని పిలవబడ్డకు అనర్హులం. కాబట్టి అటువంటి క్షమాగుణం మనకు కలిగినప్పుడే మనము దేవుని యొక్క రాజ్యంలో మనము ముందుకు వెళ్తాం. అలాగే రెండవ మాట మనం చూసుకున్నట్లయితే, ఈరోజు నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉందవు. లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజునే అటు ఒక ఇద్దరు కూడా సిలువ వేయబడి ఉంటారు. ఇద్దరు దొంగలు ఉంటారు, ఎడం వైపున ఒకరు, కుడి వైపున ఒకరు. కాబట్టి ఎడం వైపున ఉన్న అతనేమో, నువ్వు యుద్ధులకు రాజు, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకుని మమ్మల్ని కూడా విడిపించు కదా అని చెప్పడం జరుగుతుంది. కానీ కుడివైపున ఉన్న దొంగ మాత్రం అలా కాదు కానివ్వండి, మనకు ఇది తగును కానీ ఇతరులో ఏ దోషము లేదు. ఈయన దేవుని కుమారుడని విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక మాట అడుగుతారు, ఏంటంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడుతుంటాం, ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాం, ఎన్నో మన కంటితో చేసే పాపములు ఉంటాయి, చెవితో చేసే పాపములు ఉంటాయి, అలాగే నోటితో చేసే పాపములు ఉంటాయి, చేతితో కాళ్ళతో, యూనో ప్రతి మన యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ సిన్ చేయడానికి ప్రేరేపిస్తుంది, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ మనము వాక్యము అనే సర్వాంగ కవచం కనుక మనం ధరించుకున్నట్లయితే దేవుడు ఆయనను మనలను ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. అందుకే అంటారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని. కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు రక్షణ అనేది ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నాడు. మొదటగా మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు క్రైస్తవులమైన మనకి క్షమాగుణం అనేది మనకు జీవితంలో భాగం కావాల్సిందే. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త 19:26-27 చూసుకున్నట్లయితే ఆమె తల్లి ఈయనే నీ కుమారుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన మరియకు చెప్పడం జరుగుతుంది. ప్రభు ఆయన శిష్యులు అయిన యోహాను గారిని తన తల్లికి వాళ్ళని ఒక కుటుంబంగా చేస్తాడు. అలాగే ఐ మీన్ తల్లి అలాగే కుమారుడు రిలేషన్లు చూసినట్లయితే మనం అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువ వేయబడుతుండగా అంటే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వెళ్ళలేదు కానివ్వండి, అక్కడ మనం చూసుకున్నట్లయితే తన తల్లి ఒంటరి అవుతుందేమో అని చెప్పి అక్కడ తన తల్లి కొరకు ఆయన ఆలోచించడం జరిగింది, జాగ్రత్త తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే నాలుగవ మాట, నా దేవా నా చెయ్యి విడిచితివి, నన్ను ఎందుకు విడిచితివి అనే విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే 5వ మాట, నేను దప్పిగొని ఉన్నాను అని యోహాన్ సువార్త 19:28 మనం చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 5 విషయాలను మనము చూడటం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన కుటుంబంగా ఆయన యొక్క చిత్తంగా మనలను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 5 విషయాలను మనము చూసుకుని ఉన్నాము. కాబట్టి మిగతా 2 విషయాలు, సో మై లేటెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ రీడింగ్ ఫర్ దిస్ వీక్ అండ్ వి గోనా జంప్ ఇంటు ద లెసన్ అండ్ వి గోనా లర్న్ ద 2 పాయింట్స్. Gospel of John, chapter 19,
1: Gospel of John, chapter 19, verse 28 to 30. Yes, we're going to read this. I'm reading from New King James Version Bible, and please read along with me. After this, Jesus, knowing that all things were now accomplished, that in the scripture might be fulfilled, and said, I thirst. Now a vessel full of sour wine was sitting there, and they filled a sponge of a sour wine, and put it on hyssop, and put it in his mouth. So when Jesus had received the sour wine, he said, it is finished. And bowing his head, he gave up his spirit. So here, my dear Ignatius, my dear brothers and sisters, when Jesus said, I thirst, and they gave him sour wine, and he bowed down his head, and bowing his head down, he gave up his spirit. So here, my dear Ignatius, my dear brothers and sisters, these are not words of defeat. These are not words of defeat. These are words of victory, completion, and trust. So here, when Jesus has said, when they have given the sour wine, here we see the sour wine. So maybe, you know, sour wine, maybe especially a strong alcohol or vinegar mixed with water. This may or may not be the same liquid which Jesus refused when he was first put on the cross. If you see Matthew chapter 27 verse 34, they gave him sour wine mingled with gall to drink, but he said he had tasted it, he would not drink. So knowing he is seconds away from death, he would no longer have to worry about any numbing effect of the drink. Another possibility is that this unpleasant substance is being given to Jesus as a form of torment. One last sneer from his executioners. So here, if we observe this in the Old Testament, Psalm chapter 16 verse 21, they said, they also gave me a gall for my food, and for my thirst they gave me vinegar to drink. So John connects this moment to this Psalm chapter 16 verse 21, much as he saw prophecy fulfilled when soldiers gambled for Jesus' clothes. So hyssop is has a spongy quality, so it might have been used to offer Jesus a drink without having to hold up the entire jar. So here, contrary to popular culture, crucifixion, victims were not usually lifted far above the ground. So the hyssop branch mentioned here was probably less than 2 or 3 feet long. So, Martinators, here when we observe and see if Luke chapter 23 verse 46, and when Jesus had cried out with a loud voice, he said, Father, into your hands I commit my spirit. Having said this, he breathed his last. So, as I said earlier, these are not words of defeat. These are not words of defeat. So many people, you know, many people may think, in our day-to-day life, we may think that, so we give up sometimes. So for defeat, we give up. That is an example for defeat. But here, this is for victory. This is for victory. So when Jesus has been hanging on cross for 6 hours, my dear Ignatius, before that he was beaten and scourged. His body is failing. His spirit holds that
0: holds the sins of the world and God's wrath against them. People have passed his cross and made crass, blasphemous comments. He has looked down and seen his mother, Mary, looking up at him. The land has gone dark in the middle of the afternoon. The final moments has come. The final moments has come. Earlier, when Jesus was teaching his disciples about how he is good shepherd, he said, "For this reason, the Father loves me, because I lay down my life that I may take it up again. No one takes it from me, but I lay it down of my own accord. I have authority to lay it down, and I have authority to take it up again. This charge I have received from my Father." So Jesus chooses these moments. Jesus chooses this moment. If you see Psalm chapter 31:5, the King David says, "Into your hands I commit my spirit. You have redeemed me, O Lord, God of truth." So Jesus Christ also said the quotes the same thing and dies. After 6 hours on the cross, "It is time to shed the pain of sin and his broken body. He trusts that Father will accept his sacrifice. He will meet the thief in paradise and 3 days later return from the grave." Here the gospel writers include different details in Matthew, Mark, and Mark says, he cries out, and John explains that Jesus cries, "It is finished." Matthew says that at this point that the temple well tears, the earthquakes, rocks are split, and the tombs of Jesus follows open. Those followers come back to life. The people affirm, "Truly, this was the Son of God," and beat their breast in mourning as they turn away. The centurion overseeing the crucifixion proclaims, "Certainly, this man was innocent. This man was innocent." The Kingdom's version uses, "gave up the ghost" instead of breathless last, much like "gave up his spirit" in John 19:20. So my dear readers, my dear brothers and sisters, so these are the final words. So let's read the same in Telugu. ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి గిరిలో తన తాను అప్పగించుకునిన ఆ సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మనకి తెలియజేసిన మాటలు వాక్య పఠనం చదువుకుందాం. యోహాన్ సువార్త 19వ అధ్యాయం, యోహాన్ సువార్త 19వ అధ్యాయం 28-30 చదువుకున్నాం. "అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లును దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను." ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూసుకున్నట్లయితే, ప్రభు ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తాను అప్పగించుకుని ఉన్నాడు. సమాప్తమైనదని ఎరిగి ఉన్నాడు. లేఖనములు నెరవేరున్నట్లు నేను దప్పికొని ఉన్నాను అని అడిగి చిరకతో ఆ స్పంజిని తగిలించుకొని సమాప్తమైందని ఎరిగి ఉన్నాడు. కాబట్టి
1: ప్రియమైన ఐడెంటిటీ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి చివరి నిమిషం వరకు దేవునితో తండ్రితో మాట్లాడుతుంది. తండ్రికి తన ప్రాణంను అప్పగించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎన్నో కల్వరి గిరిలో 6 గంటల పాటు సిలువలో ఉన్నాడు. దానికి ముందు కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం తన తలకి బిగించబడింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనని ఎంతగానో హింసించారు. అలాగే మనము ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. లేఖనములు నెరవేరినట్లుగా ఆయన తన ప్రాణమును మన కొరకు అప్పగించుకున్నాడు. ఆ యొక్క ఆత్మ మన ప్రతి ఒక్కరి పాపము ఆ యొక్క ఆత్మ మీద పడింది. ఆ యొక్క ఆత్మ తండ్రి యొక్క శిక్ష మనకి ఏదైతే విధించాలనుకున్నా ఆ శిక్ష కూడా ఆత్మ భరించి మన కొరకు ప్రాణము విడిచింది. ప్రియమైన సంఘ మధ్యను పెట్టారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయంలోకి మనము అంగీకరించుకుందాం. మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకుందాం. అలాగ చేసినట్లయితే మనము ఆయన రాజ్య నివాసులుగా మనము ముందుకి వెళ్తాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో లైక్ ద 5th వర్డ్ సేస్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 19 జాన్ చాప్టర్ 19:13. సో వెన్ హీ హ్యాడ్ రిసీవ్డ్ ద డ్రింక్, జీసస్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. విత్ దాట్ హీ బౌడ్ హిస్ హెడ్ అండ్ గేవ్ అప్ హిస్ స్పిరిట్. సో హీ ఆల్రెడీ హిమ్సెల్ఫ్ సబ్మిటెడ్ టు ది గాడ్. సో ద గ్రీక్ వర్డ్ యూజెస్ ఈస్ టెట్లెస్టాయ్. ఇట్ మీన్స్ కంప్లీటెడ్, అకాంప్లిష్డ్, పేడ్ ఇన్ ఫుల్. సో దిస్ వాస్ కామన్ బిజినెస్ టర్మ్స్ రిటన్ ఆన్ రిసీప్ట్స్ వెన్ డెప్ట్ వాస్ ఫుల్లీ పేడ్. సో జీసస్ డిక్లర్డ్ ద డెప్ట్ ఆఫ్ సిన్ వాస్ ఫుల్లీ పేడ్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ వాస్ ఫినిష్డ్, ఫస్ట్ థింగ్, ప్రొఫెసీస్ వర్ ఫుల్ఫిల్డ్. ఎవరీ ప్రొఫెసీ అబౌట్ ది మెసీయా వాస్ అకాంప్లిష్డ్. బోర్న్ ఇన్ బెత్లెహెమ్, rejected by his own people, crucified with the criminals, his garments divided, given vinegar to drink, God's plan was fulfilled exactly. So prophecies were fulfilled. And second thing, the sacrifice of sin was completed. Sacrifice of the sin was completed. If you observe Hebrews chapter 10 verse 12, it says, but this man, after he had offered one sacrifice for sins forever, sat down at the right hand of God. So a major point of this passage has been that animal sacrifices could never permanently taken away human sin. If they could, there then there would be no point in the offering them over and over. So these temporary measures were only meant to foreshadow our need for Christ. Here, the writer once again makes the point that the Christ sacrifice was a single, perfect, permanent action. So here Jesus Christ was previously described as seated at the right hand of the throne of the majesty in heaven. So this phrase symbolizes two important aspects of Christ and his ministry. First is the idea of Christ sitting down, implying that his work is finished. The prayer was specifically referred to the old covenant priest as standing, a contrast which shows their work was never done. The second image is the Christ position at the right hand of God. Symbolically, this was the seat of ultimate honor and power. So, my dear Ignatius, my dear brothers and sisters, finished? Prophecies were fulfilled. The sacrifices of sin, the sacrifice of sin was completed. And like in the Old Testament, priests offered the sacrifices repeatedly, but Jesus became the final sacrifice. And third thing, Satan was defeated. The cross looked like defeat, but it was actually a victory. Colossians chapter 2 verse 15 says, Christ disarmed principalities and powers. And what was finished? So the way to God was opened. The temple veil was torn from top to bottom. We now have direct access to God through Jesus Christ. So my dear Ignatius, my dear brothers and sisters, if you see the example in Exodus chapter 12, the blood of lamb protected Israel. So Jesus is our Passover lamb. His blood saves from eternal judgment. Imagine a prisoner sentenced to life imprisonment. One day someone steps in and pays the full penalty. The prison doors open. The prisoner is free. How does it feel? So this is what Jesus did for us. So here, what we have to learn is stop trying to earn salvation. We are saved by grace through obedient faith. And second thing, live with gratitude. A paid debt should produce a thankful heart. Third, walk in freedom. Do not live under guilt when Christ has paid your debt. Share the good news. Tell others that salvation has been completed in Christ. So, my dear Ignatius, my dear brothers and sisters. And finally, the God has saved us. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతులారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది. యోహాన్ సువార్త 19:30 వచనం చూసుకున్నట్లయితే గ్రీక్ భాషలో దీన్ని టెట్లిస్టాయి అని అంటారు, అనే పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం ముగిసిపోయింది, పూర్తిగా చెల్లింపబడింది అని అర్థం. కాబట్టి ఈ మాటలు, ఈ పదాలను మనం ఎక్కడ వాడతామంటే, మనము డైలీ మనము మన యొక్క బిజినెస్లో కానివ్వండి వాడతాం. మనం ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఫుల్గా రీపేమెంట్ చేసేస్తే వాళ్ళు పెయిడ్ ఇన్ ఫుల్ అని రాస్తారు. కాబట్టి ఇక్కడ సమాప్తం అయినది. కాబట్టి ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమాప్తం ఏమైనది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి విషయం, ప్రవచించిన ప్రవచనములు సమాప్తము అయినది. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు మెస్సయ్యగా తన యొక్క జీవితంలో 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి ఆ యొక్క ప్రవచనాలను నెరవేర్చాడు. బెతలహేములో పుట్టాడు, తన యొక్క సొంత జనాంగం చేత విసర్జింపబడ్డాడు, అలాగే దొంగలతో పాటు ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన యొక్క అంగీలు చింపి చీట్లు వేయబడ్డాయి, ఆయనకి చిరకతో ఆ యొక్క వెనిగర్తో వెనిగర్ని ఇచ్చున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏమి సమాప్తమైనది అని, దీనికి అర్థం ఏమిటి అంటే మన పాపం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయం సాధించాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 10:12 చూసుకున్నట్లయితే ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నారో, మన యొక్క పాపములకు పాపముల నిమిత్తము ఆయన సిల్వ మరణం పొంది తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు కాబట్టి కూర్చుని ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి మన యొక్క పాపములు అనేవి చెల్లింపబడ్డాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే సాతాన్ ఓడిపోవటం చూస్తాము. సాతాన్ని జయించాడు, సాతాను మీద జయం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో నిర్గమకాండ 12వ అధ్యాయంలో ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలు తన యొక్క ప్రాణాలని ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా కాపాడుకున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తం ద్వారా మనలను మన పాపముల నుండి ఆయన విమోచించాడు. మనకి ఎటర్నల్ జడ్జ్మెంట్ తీర్పు దినమున మనల్ని ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని ఆయన కాపాడి ఉన్నాడు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక ఖైదీకి ఉరిశిక్ష పడింది అనుకోండి, తను ఏదో ఎంతో సమయం చెల్లించాలి అండ్ ఎంతో మూల్యం చెల్లించాలి, అతను చెల్లించలేదు, తనకి లైఫ్ టైం ప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు పడింది అనుకున్నాం, ఉరిశిక్ష కాదు జీవిత ఖైదు. తర్వాత ఎవరో తన యొక్క ఆ యొక్క డెబ్ట్స్ అన్ని చెల్లించేసి ఆయన యొక్క అప్పులన్నీ తీర్చివేసి అతనికి ఆ యొక్క పెనాల్టీ అంతా చెల్లించేశాడు అనుకోండి, ఎలాగైతే ఆ జైలు తలుపులు ఓపెన్ అయిన తర్వాత అతని ఆ యొక్క ఖైదీ ఎలాగైతే ఫీల్ అవుతున్నాడో మన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన సిలువ మరణం పొంది మనలను రక్షణ వైపు ఆయన మనలను తీసుకువెళ్ళాడు. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమం పెట్టలేరా, మనము రక్షణ అనే కృపను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చుకుందాం. మనకి ఫ్రీడమ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు, స్వతంత్రం, పాపం నుంచి స్వతంత్రం కలిగించాడు. కాబట్టి మనము ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవునిలో మనము ముందుకి కొనసాగాలి. సో మాడి రిగ్నేటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఫైనల్లీ సేస్ ఫర్దర్ Into your hands I commit my spirit. So these words express complete trust in God. Jesus did not lose his life, he willingly surrendered it. So what are the lessons that we can learn from this? Is Jesus trusted the Father completely. Even in death he rested in the Father's hand. Jesus was in control. He chose the exact moment to give up his spirit. Death is not the end for believers. Our lives are secure in God's hand. Like Stephen has prayed in Acts chapter 7 verse 59, Lord Jesus, receive my spirit. He died with the same confidence that Jesus has demonstrated. So we need to build up the same confidence in our life. For example, a small child sleep peacefully in a moving car because he trusts his father to drive safely. The child does not understand every turn in the road, but he knows he is secure. That is how believers rest in God's hand. So surrender every area of your life, your family, your health, your finances, your future. Trust God in times of uncertainty. When you do not understand, continue trusting. Face death with confidence. Those in Christ can meet death without fear. End each day by committing yourself to God. Say, Father, My life is in your hand. My life is in your hand. So my dear Ignatius, my dear brothers and sisters, that's how, these are the life lessons which we can learn from the Jesus. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలార దేవుని బిడ్డలార, చివరగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకున్నాను చెప్పి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి మీద పెట్టుకున్న అపారమైన నమ్మకం, అలాగే తండ్రి తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు, ఏదో ఎవరో చంపబడలేదు, తనకు తాను అర్పించుకున్నాడు, తను తాను సరెండర్ అయ్యారు. కాబట్టి ఎలాగైతే ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రిని ఎలాగైతే నమ్మాడో, ప్రభుని యేసుక్రీస్తు వారు తన యొక్క మరణంలో కూడా ప్రభుని తండ్రిని నమ్మి ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన యొక్క ఆత్మను అప్పగించుకుని ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరణము అనేది మనకి ముగింపు కాదు. క్రైస్తవులకి కానివ్వండి, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి కానివ్వండి, మరణం అనేది ముగింపు కాదు. ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే, ఎలాగైతే స్టెఫను తను చనిపోయే ముందు కూడా ఎలాగైతే తన తండ్రి తన ప్రాణాలని ఎలాగైతే తను అప్పగించుకుని ఉన్నాడు, అటువంటి గుణం, అటువంటి నమ్మకం, అటువంటి కాన్ఫిడెన్స్ కూడా మనకి కావాలి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక చిన్నపిల్లవాడు తన తండ్రి కారు నడుపుతున్నప్పుడు ఎలాగైతే వెనకాల పండుకుని ప్రశాంతంగా పండుకుంటాడు, ఎందుకంటే తన తండ్రి క్షేమంగా తన ఇంటికి తీసుకెళ్తాడని నమ్మకం. అటువంటి నమ్మకం మనలో ఉండాలి. క్రైస్తవులమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము అటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదించేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తండ్రి పాదాల దగ్గర పెట్టండి, దేవుని పాదాల దగ్గర పెట్టండి. కుటుంబ సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టు, నీ యొక్క ఆరోగ్య సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టు, ఆర్థిక సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ యొక్క ఫ్యూచర్, నువ్వు రేపు ఏం చేయాలో తెలియక సతమత పడుతున్నావా, తండ్రి పాదాల దగ్గర పెట్టు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మరణాన్ని మనము ధైర్యంగా ఎదుర్కొనే వారంగా మనము ఉండాలి. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే, ఇట్ ఈస్ ఫినిష్, ద ప్రైస్ ఫర్ సిన్ హ్యాస్ బిన్ పెయిడ్, ప్రొఫెసీ ఇస్ ఫుల్ఫిల్డ్, సాల్వేషన్ ఇస్ కంప్లీట్, సాటన్ ఇస్ డిఫీటెడ్ అండ్ దిస్ లాస్ట్ వర్డ్ ఇట్స్ ఇస్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్, సో ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ, సరెండర్ ఫుల్లీ, రెస్ట్ ఇన్ హిస్ కేర్, ఫేస్ life and death with peace. Because of the cross, your debts has been paid. Your salvation is available. Your guilt can be removed. Your future is secure. Your life belongs to God. So my dear Ignatius, my dear brothers and sisters, ask yourself, have I accepted Christ's sacrifice? Am I still carrying guilt Jesus already paid for? Have I fully surrendered myself to God? So finally, my dear brothers, my dear brothers and sisters, here, when Jesus has died, the story does not end there. Sunday is coming. The one who said, it is finished, will soon rise in victory. Because Jesus finished the work, we are forgiven, we are redeemed, we are reconciled. We are victorious. Because Jesus committed his spirit to Father, we can trust God with our lives. We can trust God with our future. We can trust God with eternity. The cross proves God's love is real. God's grace is sufficient. God's promise are true. Jesus did not merely die for the world. He died for you and for me. Will you receive him today? Will you surrender your life into Father's hand? It's up to you. So thank you so much, my dear Ignatius, my dear brothers and sisters. Let's have a small word of prayer and we're going to conclude this session. Heavenly Father, thank you for the precious sacrifice of your Son, Jesus Christ. Thank you that when Jesus declared, it is finished. Our debt of sin was paid in full. Thank you that we no longer need to live under guilt and condemnation. Teach us to trust you as Jesus trusted you. Help us to surrender every burden, every fear, and every part of lives into your loving hands. Father, please strengthen our faith, renew our hearts, draw us closer to the cross. May we live in gratitude, obedience, and hope. We thank you for your unfailing love and amazing grace. In the mighty name of Jesus Christ, we pray. Amen. So thank you so much for joining with us, my dear Ignatius. May the Lord bless you, keep you, and fill your heart with peace of Christ. Amen. Until see you next week.
2: Hello, I'm Paul Cockrell, host of The Book Divine, right here on Ignite Radio, and the minister of the Hillview Church of Christ. Each Sunday, you can listen to our Hillview Church of Christ programming that airs Sunday afternoon here on Ignite Radio. Check programming schedule for the exact times. And if you're in the Birmingham area, we'd love to have you worship with us at 750 Heflin Avenue East in Forestdale. 9:30 a.m. Bible study, 10:30 a.m. morning worship, and 12 noon for our afternoon service. Plus, don't forget you can join me for The Book Divine each and every day, Monday through Friday at 6 p.m. Central Time right here on Ignite Radio. And of course, don't forget to share all of our programming on Ignite 24 hours a day, 7 days a week. Won't you help us spread the...
3: Good day, and welcome to Ignite Radio. Ignite Radio is a self-funding broadcast that is here to share encouraging music and biblical truth while supporting and creating awareness of local ministry events. Through our on-air projects, we hope to extend the hand of Christ both locally and internationally. Come, be an igniter. Share Ignite Radio.